ఆ రెండవ కూడా ఆ రెండవ అని కుమారా రావణ నేనేనయ్యా నిజవాద భక్త అందరి నేనే నిన్న ఆత్మ నివేదన ఎంతకంత భక్తికి అదక్కాగి తగో అంత ఆత్మలే